0: తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ రమ్య సదరం గారు. డాక్టర్, ప్రొద్దున్న లేవగానే వెయిట్ తగ్గాలనో లేదంటే స్కిన్ గ్లో కోసమనో తేనె నిమ్మకాయ కలిపి తీసుకుంటారు, ఇలా తీసుకోవచ్చంటారా? అంటే తేనె ఆరోగ్యానికి మంచిదేనా?
1: ఇప్పుడు నార్మల్గా లెమన్ వాటర్ విత్ హనీ అనేది చాలామంది మార్నింగ్ టైంలో తీసుకుంటారండి. ఒక విధంగా మంచిదే, కాకపోతే అందరూ అదే ఫాలో అవ్వకూడదు. ఇప్పుడు వాటర్ అనుకోండి, ఓవర్ నైట్ మనం ఫాస్టింగ్లో ఉంటాం కాబట్టి బాడీ మొత్తం హైడ్రేషన్ అవుతుంది. షుగర్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా హనీ అనేది యాడ్ చేసుకోకూడదు. అయితే హనీ వల్ల నార్మల్ వాళ్ళకి బెనిఫిట్స్ ఏంటి అంటే మెయిన్గా యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఉంటాయన్నమాట. దాంట్లో ప్రతి ఒక్క సెల్కి యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఇంపార్టెంట్ అండి. సో మార్నింగ్ టైంలో మనం లెమన్ వాటర్ తీసుకోవడం వల్ల అది హెల్దీనే. అయితే చాలామంది ఏంటి, గోరువెచ్చగా తీసుకోవాలి అది, ఎందుకంటే దానికి కూడా ఒక సైంటిఫిక్ ఇది ఉంది. మన పేగుల కదలికలు అనేవి స్టిమ్యులేట్ అవుతాయన్నమాట. సో ఇట్ యాక్ట్స్ లైక్ ఎ డీటాక్సిఫైర్. అంటే మనకి మోషన్ ఫ్రీగా అయిందనుకోండి, కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉండవు. అంటే అది ఒక్కటి తీసుకుంటే మనం వెయిట్ లాస్ అయిపోతాము అని అయితే కాదు. హనీలో కూడా క్యాలరీస్ ఉంటాయి. ఇంకా కొంతమంది ఓన్లీ లెమన్ వాటర్ హనీయే కాకుండా అదర్ డ్రింక్స్, ఇప్పుడు చూడండి టర్మరిక్ టీ అని చెప్పేసి, లేకపోతే ధనియా వాటర్, జీరా వాటర్, ఇవి కూడా తీసుకుంటారు. అవి మెయిన్గా ఏంటంటే మన డైజెషన్ కెపాసిటీని అనేది ఇంప్రూవ్ చేస్తుంది అన్నమాట.
0: చియా సీడ్స్, ఫ్లాక్స్ ఇవన్నీ మంచివి అంటారా?
1: చాలా మంచిదండి. మనం నార్మల్గా స్నాక్స్ 11 o'clock 4 o'clock తీసుకున్నప్పుడు అవి తీసుకోమంటాము. కొంతమంది ఏంటంటే డైరెక్ట్గా రాగా తిన్నప్పుడు ఇబ్బంది పడతారు. సో అప్పుడు వాళ్ళకి చిన్న మైల్డ్లీ రోస్ట్ చేసుకొని తీసుకోమని చెప్పు. కానీ రొటీన్గా ఒకటే తీసుకోకుండా షఫల్ చేస్తే,
0: అంటే
1: ఒక వీక్ ఇది, నెక్స్ట్ వీక్ టర్మరిక్ టీ, నెక్స్ట్ వీక్ ధనియా వాటర్, జీరా వాటర్, అలా తీసుకునేటప్పుడు ఏంటంటే ఒక్కొక్క దాని నుంచి ఒక్కొక్క ఇంపార్టెన్స్. ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్క దాంట్లో ఒక్కొక్క లక్షణం అనేది ఉంటుందన్నమాట. సో ఒకటి డీటాక్సిఫైయర్, ఇంకొకటి ఏంటంటే మన బాడీలో మెటబాలిజం కొంతమందికి చాలా స్లోగా ఉంటుందండి, జీర్ణశక్తి అవన్నీ అవన్నీ ఇంప్రూవ్ అవుతాయి.
0: మీరు చెప్పినట్లుగా ఇప్పుడు ఈ సబ్జా చియా సీడ్స్ అనేవి నైట్ నానబెట్టి మార్నింగ్ తాగుతారు, అలా తాగొచ్చా?
1: జస్ట్ హార్డ్లీ ఒక 1-2 hours మనం సోక్ చేసుకున్నా, లేదంటే ఏదైనా డ్రింక్ తీసుకున్నప్పుడు అందులో ఒక 1 teaspoon అనేది అడ్వైస్ చేస్తాం. సో ఇట్స్ నాట్ అబౌట్ సోకింగ్, అంటే ఎంతసేపు మనం నానబెడుతున్నాము అనేది కాదు. ఇప్పుడు అదే మీరు ఇప్పుడు ఇందాక మనం జీరా వాటర్ ధనియా వాటర్ అనుకున్నామా, అది ఓవర్ నైట్ మొత్తం అంతా సోక్ చేయమని చెప్తాం. ఎందుకంటే అది మనం హీట్ చేయము, తర్వాత డైరెక్ట్గా స్ట్రెయిన్ చేసి తీసేసుకోవచ్చు ఆ వాటర్ని.
0: కొంతమంది జీరా వాటర్ ధనియా వాటర్ నానబెట్టి ఉదయం అది తాగేసి
1: మరగబెట్టాల్సిన అవసరం లేదు నానబెట్టినట్టయితే. మీరు అదే కొంతమంది మర్చిపోతారు, అలాంటప్పుడు ఏం చేయాలంటే జస్ట్ డికాక్షన్ లాగా జీరా వాటర్ని హీట్ చేసి బాయిల్ చేసి మళ్ళీ అది వేడిగా తాగేస్తేనండి గ్యాస్ట్రైటిస్ అనేది ట్రిగ్గర్ అవుతుంది, బర్నింగ్ సెన్సేషన్ ఇంకా ఎక్కువ అవుతుంది.
0: అంటే అలా అయినా
1: ఇన్స్టెంట్గా అయినా తీసుకోవచ్చు, ఓవర్ నైట్ నానబెట్టి అయినా తీసుకోవచ్చు.
0: ఓకే డాక్టర్, మరి ఇప్పుడు కూరలు వండేటప్పుడు కొన్ని కూరల్లో పెరుగు కలిపి వండుతారు,
1: అవునండి,
0: ఇది ఎంతవరకు సరైన పద్ధతి అంటారు?
1: ఆబ్వియస్లీ ఫ్లేవర్ అనేది కొంచెం యాడ్ అవుతుంది. బ్యాక్టీరియా ఉంటాయి, హెల్దీ బ్యాక్టీరియా, అది చాలా ఇంపార్టెంట్. అవి ఎవరికైతే డిస్టర్బ్ అయిపోతాయో చాలా మటుకు, అంటే ఇన్ఫ్లమేటరీ బౌల్ డిజీజ్ అని ఇంకా అదర్ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అనేవి చాలా చూస్తామన్నమాట. అది మనం మెయింటైన్ చేసుకోగలగాలి. ఇప్పుడు మీరు చూడండి, అంటే ఇప్పుడు మజ్జిగ తీసుకున్నారు, అది ఖచ్చితంగా చలవ చేస్తుంది. ఎవరైనా యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంటే, గ్యాస్ట్రిక్ ఇది ఉన్నప్పుడు ఫ్రెష్లీ ప్రిపేర్డ్ కర్డ్ తీసుకోవాలి. అప్పుడు పులుపు లేకుండా తీసుకోవాలి అని చెప్తాము.
0: అంటే పులుపు అంటే ఏదైనా నిమ్మకాయ, చింతపండు అవన్నీ తీసుకోకూడదండి.
1: గ్యాస్ట్రైటిస్ ఉన్న వాళ్ళకి తీసుకోకూడదు. ఆ రోజంతా వాళ్ళు ఇబ్బంది పడతారు. ఇప్పుడు పప్పు కొంతమందికి పడదు, కొంతమందికి పులుపు పడదు, కొంతమందికి ఆయిలీ స్పైసీ ఫుడ్స్ పడవు. ఎవరికి ఏది పడట్లేదో అది నోట్ డౌన్ చేసుకోవాలి. ఒక 2 weeks అది డైట్ నుంచి కంప్లీట్గా ఎలిమినేట్ చేసుకొని పర్టికులర్ సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవి సబ్సైడ్ అవుతున్నాయా లేదా అనేది అబ్జర్వ్ చేయమంటాం.
0: అంటే డాక్టర్, ఇప్పుడు ఆరెంజ్, బత్తాయి, ద్రాక్ష పళ్ళు ఇవన్నీ పులిపే కదా, మరి
1: పులిపే. కానీ గ్యాస్ట్రైటిస్ ఉండే వాళ్ళకి మరి ఇప్పుడు అది ట్రిగ్గర్ అవుతుంది, పాప మళ్ళీ ఏం తినలేరు ఇంకా. అంటే మీరు అవాయిడ్ చేయండి, మళ్ళా నెమ్మదిగా. ఇప్పుడు మీరు ఈ లోపల మొత్తము హీల్ అవుతుంది కదా పొట్టలోని కొంతవరకు, ఆ తర్వాత మళ్ళీ మీరు ఇంట్రడ్యూస్ చేసుకోవాలి.
0: అర్థమైందండి? డాక్టర్ రమ్య గారు, ఏం తినాలి, ఎలా తినాలి అని తెలుసుకోవడానికి ముందు అసలు ప్రొద్దున్న ఏ సమయానికి తినాలి, మళ్ళీ ఎంత గ్యాప్లో తినొచ్చు, రాత్రి ఏ సమయానికి ముగించాలి అంటారు?
1: 6 o'clock లేచి ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నాం ఏదో ఒక హెల్త్ డ్రింక్, అది తీసుకున్న తర్వాత ఫస్ట్ థింగ్ నట్స్ ఏమైనా కూడా తీసుకోవాలి ఆ టైంలో.

0: ఓవర్నైట్ నానబెట్టినవి రెండు తొక్క తీసేసి తీసుకోవాలి, వాల్నట్స్ అయినా ఆల్మండ్స్ అయినా. ఓకే, అట్లీస్ట్ ఒక 3 ఈచ్ తీసుకోండి. దాని తర్వాత మీరు 7, ఇప్పుడు ఏదైనా ఎక్సర్సైజ్ ఖచ్చితంగా చేయాలి, 7 or 7:30 కల్లా బ్రేక్ఫాస్ట్ అనేది చేస్తారు. చాలామంది వెయిట్ లాస్ కానీ వాట్ ఎవర్ బ్రేక్ఫాస్ట్ అనేది స్కిప్ చేస్తారు, కానీ ఆల్రెడీ మనం ఒక 8 or 10 hours ఫాస్టింగ్లో ఉంటాము. సో ఒకవేళ కనుక మార్నింగ్ మనము బాడీకి ఫ్యూయలింగ్ ఇవ్వలేదు అనుకోండి, డే అంతా కూడా మనము లెతాజిగ్గా ఎనర్జీ లేనట్టు అలా ఉంటుందన్నమాట. సో బ్రేక్ఫాస్ట్ అనేది ఎప్పుడు స్కిప్ చేయకూడదు. అండ్ మీరు అడిగారు ఎలా టైమింగ్స్ ఎలాగా తీసుకోవాలి అని చెప్పేసి, నార్మల్గా మనం మెయిన్గా బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం కదండి, 3 major meals, మధ్యలోని 2 snacks కూడా ఇంక్లూడ్ చేసుకోవాలంటే మిడ్ మార్నింగ్ మిడ్ ఈవినింగ్ స్నాక్ 11 o'clock to 4 o'clock. అది ఇంక్లూడ్ చేసుకునేటప్పుడు ఏంటంటే మన బాడీలో ఈవెన్ లెవెల్ ఆఫ్ గ్లూకోజ్ మెయింటైన్ అవుతుంది. అండ్ లంచ్లో నార్మల్గా మనం కార్బోహైడ్రేట్స్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తాం సింపుల్, అంటే వైట్ రైస్ అలాగా, ఆ క్వాంటిటీ తగ్గుతుందన్నమాట. సో మోర్ ఆఫ్ లైక్ ఫైబర్ ఫుడ్ అలాగా మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ నైట్ డిన్నర్ అంటారా ఎర్లీగా చేసేయాలి, 7 or 8 కల్లా.
1: 7
0: వేర్ ఇప్పుడు ఎవరికి అది ఇంపాసిబుల్ అని అంటున్నారు, బట్ తప్పదు. ఎందుకంటే మనం తినిన తర్వాత ఒక 2 hoursకి మనం పడుకోవాలి, ఆ టైంకి హాఫ్ ఆఫ్ ద ఫుడ్ డైజెస్ట్ అయిపోవాలి. నైట్ అంతా మెటబాలిజం చాలా స్లో ఉంటుందండి, తినేసి మనం వెంటనే పడుకునిపోయామనుకోండి మెటబాలిజం అనేది చాలా స్లోగా ఉండి అది ఫ్యాట్ కింద కన్వర్ట్ అయ్యి వెయిట్ లాస్, లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయన్నమాట.
1: డాక్టర్ రమ్య గారు, ఇప్పుడు అంబల్ చేసేటప్పుడు వేడివేడి అంబల్లో కొంతమంది మజ్జిగ లేదంటే నిమ్మకాయ రసం, ధనియా పౌడర్ ఇలా కలుపుకొని మిక్స్ చేసుకొని తాగుతారు, అలా తాగొచ్చు అంటారా?
0: తాగొచ్చండి, ప్రాబ్లం ఏం కాదు. అంటే అంత హాట్గా ఉన్నప్పుడు వేసుకోమని కాదు, మెయిన్గా 2 మిక్స్ చేసి తీసుకోవడం. ఎందుకంటే ఆబ్వియస్లీ రాగి వీటిలోని కాల్షియం ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, ఇది అందరికీ తెలిసిన విషయమే. కర్డ్తో
1: టేస్ట్ కోసం
0: ఓకే వాళ్ళు తీసుకోగలితే పర్లేదు. అది కొంతమంది మాత్రం రాగితోని బెల్లం వేసుకుని షుగర్ వేసుకుని మనం ఏమంటారు పాయసం లాగా, అంటే పారిజ్ అంటాం కదా, అలా తీసుకుంటారు. క్యాలరీస్ యాడ్ అవుతున్నాయి కదా. అలాగా తీసుకునేటప్పుడు చిన్న పిల్లలకి పర్వాలేదండి, పెద్దవాళ్ళకి అంటే మోర్ దెన్ 35 years 40 years ఏజ్ బట్టి కూడా ఉంటుంది.
1: ఓకే డాక్టర్. ఇప్పుడు డాక్టర్, కీళ్ల నొప్పులు వాతంతో బాధపడేవారు ఏ ఆహారం ఎలా ఎంత మోతాదులో తీసుకోవాలంటారు?
0: మెయిన్గా నండి, ఇప్పుడు అన్ఫార్చునేట్లీ చాలా చిన్న ఏజ్లోనే ఈ ఈవెన్ కాలేజ్ పిల్లలు కూడా కాళ్ళు చేతులు పీకేస్తున్నాయని చెప్పి కంప్లైంట్స్తో వస్తున్నారు, విచ్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్. కాకపోతే ఏంటంటే న్యాచురల్ రెమెడీస్ ఒకటి, కాల్షియం అనేది ఉండాలి. ఫీమేల్స్లో ఎస్పెషలీ అండ్ ఏజ్డ్ వాళ్ళల్లో విటమిన్ డి డెఫిషియన్సీ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. విటమిన్ డి కూడా బోన్స్ ఫార్మేషన్కి చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరికైనా సరే లెస్ దెన్ 30 అనేది విటమిన్ డి లెవెల్స్ ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా సప్లిమెంటేషన్ తీసుకోవాలి. అంటే ఒక 8 weeks కోర్స్ ఉంటుంది, వీక్లీ 1 tablet అది తీసుకోండి. అప్పుడు డైట్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. అంటే చాలా ఫ్యూ అండి, అంటే డైరీ ప్రోడక్ట్స్, నెక్స్ట్ మష్రూమ్స్, సీ ఫుడ్లో ఈ విటమిన్ డి. ఇది నేను సప్లిమెంటేషన్ ఎందుకోసం చెప్తున్నానంటే మన ఫుడ్లో విటమిన్ డి చాలా తక్కువ.
1: డాక్టర్, ఇప్పుడు కుండలో నీళ్లు తాగేవారి సంఖ్య తగ్గిపోయింది. ఇప్పుడు రాగి ఇత్తడిలో నిల్వ ఉన్న నీళ్లను మంచివని కొందరు, కావు అని మరికొందరు, దీని గురించి మీరేం చెప్తారు?
0: అవునండి, అందరూ మోస్ట్ చాలా హెల్త్ కాన్షియస్ ఉంటున్నారు. ఇప్పుడు కాపర్ వెసల్స్ వాడొచ్చు, కాకపోతే ఏంటంటే మనం తీసుకునేటప్పుడు ఫుడ్ గ్రేడ్ కాపరా కాదా అనేది చూసుకోవాలి. తరచుగా దాన్ని క్లీనింగ్, అంటే ఇప్పుడు ఎక్కువ రోజులు కాపర్ దాంట్లో నిల్వ ఉంచేసామనుకోండి, బ్యాక్టీరియా తొందరగా ఫామ్ అయిపోయే టెండెన్సీ కాపర్కు ఉంటుందన్నమాట. సో క్లీనింగ్ ఎలా చేసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. అండ్ కొన్ని కాపర్ అయాన్స్ అనేవి వాటర్లోకి వస్తాయి, అది ట్రేస్ ఎలిమెంట్, అది మన బాడీకి చాలా ఇంపార్టెంట్ కాపర్ అనేది. ఎందుకంటే అది వన్ ఆఫ్ ద యాంటీ ఆక్సిడెంట్ అనమాట, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్. యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే ఇప్పుడు చూడండి, తరచుగా కొంతమందికి జలుబు చేయడము, గొంతు నొప్పి రావడము, అలా అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, వాటి నుంచి కూడా చాలా మటుకు ప్రొటెక్షన్ ఆఫర్ చేస్తుంది కాపర్ అనేది. సో అందుకనే ఇప్పుడు కాపర్ వెజల్స్ లో వాటిలో ఉంచుకోవడం మంచిదే. ఓన్లీ థింగ్, మనం తీసుకునేటప్పుడు ఫుడ్ గ్రేడా కాదా అనేది చూసుకుంటే సరిపోతుంది అనమాట. ఇంకొకటి అండి, ఇక్కడ మనం చూడాల్సింది కాపర్ మెటబాలిజం అనేది మన బాడీలో ఒక పాత్వే, జీర్ణశక్తిలో మెటబలైజ్ అయ్యే ఒక పాత్వే ఉంటుంది. కొంతమందిలో ఒక ప్రాబ్లం ఉంటుందండి కాపర్ మెటబాలిజంలో, అలాంటి వాళ్ళు మాత్రం వాడకుండా ఉండడం మంచిది. ఎందుకంటే ఎక్కువ కాపర్ అయాన్స్ బాడీలోకి వెళ్ళాయనుకోండి, వాళ్ళకి మంచిది కాదు.
1: ఏ సమస్యతో ఉన్న వాళ్ళకని
0: కొంచెం మెటబాలిజంకి రిలేటెడ్

0: సమస్య, కాపర్, అది విల్సన్స్ డిజీజ్ అలా అంటాం అన్నమాట. ఇంకొకటి ఏంటంటే లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి.
1: చాలా మంచి విషయం చెప్పారు డాక్టర్. ఇప్పుడు వంట చేయడానికి వాడే వంట పాత్రలు ఏ లోహంతో తయారు చేసినవి మంచివి అంటారు?
0: చాలామంది ఇప్పుడు ఐరన్ వెజల్స్ గురించి అంటున్నారండి. ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే మనం యూజ్ చేసేవి అది ఎంతవరకు మంచిదని చూసుకోవాలి. నార్మల్గా జంగు పట్టేసేవి అలాంటి వెజల్స్ కనుక మనం వాడామనుకోండి, అది మనకి బెనిఫిట్స్ కన్నా కూడా దానివల్ల బ్యాడ్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఎక్కువ ఉంటాయన్నమాట. ఐరన్ వెజల్స్లోని వండుకోవడం అని అంటే ఇందాక మనం కాపర్కి ఎలా అనుకున్నామో ఐరన్ కూడా సేమ్. కొంతవరకు ఐరన్ మన ఫుడ్లోకి వస్తుంది, ఎస్పెషలీ టీనేజర్స్లో ఉండే ఆడపిల్లలకి ఐరన్ అనేది చాలా ఇంపార్టెంట్. మెన్స్ట్రల్ బ్లడ్ లాస్ అవుతుంటుంది, నెక్స్ట్ ప్రెగ్నెంట్ వాళ్ళకి లాక్టేటింగ్, అది మంచిదే. కానీ నేను అంటే చూశాను, ఐ హావ్ సీన్ ఈవెన్ జంగు పట్టేసిన పాత్రల్లో కూడా వండేసుకుంటున్నారు, అలా చేయకూడదు.
1: అంటే మీరు ఫస్ట్ ప్లేస్ అంటే ఇనుముకి
0: ఇస్తారు,
1: ఇప్పుడు మనకి రాగి వీటిల్లో కూడా
0: వండుకోవచ్చు అండి, వండుకోవచ్చు పర్వాలేదు. ఇప్పుడు కాపర్ ఏంటంటే హీట్ ని తొందరగా హీట్ వచ్చేస్తుంది అని, హై టెంపరేచర్స్ కెళ్ళిపోద్ది కుకింగ్ ఫుడ్. ఇప్పుడు మనం ఏదో కర్రీ ఫ్రై చేస్తున్నారో, హై టెంపరేచర్ కెళ్ళిపోయినప్పుడు ఫుడ్ తొందరగా పాడైపోయే అవకాశం ఉంటుంది, అంటే ఎక్కువ కుక్ అయిపోద్ది. మనం ఎప్పుడు కూడా ఎక్కువ ఫుడ్ని కుక్ చేసేయకూడదండి, అందులో న్యూట్రియంట్స్ పోతాయి కదా. సో అందుకని కుకింగ్ టైం చూసుకోవాలి. సో ఎందులో వండుతున్నామో దాన్ని బట్టి కుకింగ్ టైం అనేది డిపెండ్ అవుతూ ఉంటుంది. అది
1: పాత్ర బట్టి వండే వంట కూడా ఒక టైంలో వండాలి.
0: అంతే,
1: స్టీల్ లో కూడా త్వరగానే
0: కుక్ అవుతుంది. స్టీల్ కూడా మంచిదే, ది ఫుడ్ గ్రేడ్ స్టీల్ ఇదంతా పర్వాలేదు.
1: సిల్వర్, అల్యూమినియం
0: అవి నాట్ అంత అడ్వైజ్. అల్యూమినియం అసలు వాడకూడదండి, అల్యూమినియం వాడకుండా ఉంటేనే మంచిది.
1: చాలా మంచి విషయం చెప్పారు డాక్టర్. డాక్టర్ ఇప్పుడు ఏ కూరగాయని ఎలా కోసి వండాలి, ఎంతసేపు ఉంచి వండొచ్చు? అంటే ఉల్లిపాయలు కోస్తే పైన తెల్లగా ఉంటుంది, బొడ్డులాగా అంటారు, అది తీసివేయాలని, దీని గురించి కొంచెం వివరంగా చెప్పండి.
0: అవునండి, మెయిన్గా నేను చూసింది ఏంటంటే ఉల్లిపాయలు కట్ చేసినప్పుడు ఆ పైన పోర్షన్ అది తీసేయడమే మంచిదండి. తీసేసిన తర్వాత నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆ ఉల్లిపాయని మార్నింగ్ కట్ చేసి ఒక సగం మిగిలిపోతే అది మళ్ళీ ఈవినింగ్ వాడడానికని పక్కన పెట్టేస్తారు దాన్ని. కొన్ని వెజిటబుల్స్, పొటాటోస్ కానీ లేకపోతే మష్రూమ్స్, మీరు చూసినట్టయితే మనం అది స్కిన్ పీల్ ఆఫ్ చేసిన తర్వాత పక్కన ఉంచినప్పుడు బ్రౌన్గా అయిపోతాయి అవి. మెలనిన్ కాంపౌండ్ సింథసైజ్ అయ్యి బ్రౌన్ కలర్ అనేది వచ్చేస్తుంది. కొంతమంది ఇప్పుడు వర్కింగ్ ఉమెన్ ఏంటంటే కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని మార్నింగ్ వాడుతున్నారు. వీలైనంత వరకు ఈ నార్మల్ వెజిటబుల్ చూడండి, బీన్స్, చిక్కుడుకాయలు లేకపోతే అదర్ వెజిటబుల్స్ వరకు పర్వాలేదు. కానీ ఇలాగ ఈ మష్రూమ్స్ కానీ పొటాటోస్ కానీ అలా కట్ చేసి, ఉల్లిపాయలు కానీ అలా కట్ చేసి ఉంచుకోవడం అయితే అంత మంచిది కాదండి.
1: డాక్టర్ ఇప్పుడు అందరూ తీసుకునే ఆహారంలో పిండి పదార్థాలు, మాంసకృత్తులు, కొవ్వు పదార్థాలు, విటమిన్లు, ఖనిజాలు, పీచు పదార్థాలు ఇవి ఉంటే సరిపోతాయా? వీటితో పాటు ఇంకా తీసుకోవాల్సినవి ఏమన్నా ఉంటాయా?
0: ఖచ్చితంగా ఏ ఏజ్ గ్రూప్ అయినా కూడానండి 5 ఫుడ్ గ్రూప్స్ అని ఉంటాయి. ఒకటి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్స్. సింపుల్ కార్బోహైడ్రేట్స్, కాంప్లెక్స్ అంటే మనం చూడండి పిండి పదార్థాలు అని అన్నారు.
1: అంటే పిండి, జొన్న పిండి, రాగి పిండి ఇవ్వాలి డాక్టర్?
0: అవి మంచివే, కానీ ఇప్పుడు చూడండి మైదా లేకపోతే బాగా రిఫైన్ చేసిన ఫ్లోర్స్, ఇప్పుడు గోధుమలు ఉన్నాయనుకోండి అది పొట్టు తీసేసి బాగా మెత్తగా ఆడించుకుంటారు చాలామంది, దానికన్నా కూడా పొట్టుతో ఉన్నది మంచిది. హోల్ వీట్ ఆటా అంటున్నాం కదా, సో అదేంటంటే మనం ఔటర్ కవరింగ్ అంతా తీసేయరు, కొంతవరకు ఉంచి ఆ దాన్ని మనం,
1: అంటే ఇప్పుడు మనం వాడే గోధుమల కంటే దాని మీద ఇంకా పొర ఉంటుంది,
0: ఉంటుంది ఆ పొర తీసేయకుండా రిఫైన్
1: దొరకడం కష్టమేమో కదా.
0: డైరెక్ట్ గా మనకి హోల్ వీటే దొరికేస్తుంది, హోల్ వీట్ ఆటానే దొరికేస్తుంది. ఇప్పుడు అలాగైనా తీసుకోవచ్చు, లేదంటే ఇప్పుడు చూడండి మల్టీ గ్రెయిన్స్ అంటే ఇప్పుడు మిల్లెట్స్ అన్నారు, మిల్లెట్స్, సోయా బీన్స్, ఆల్ కైండ్స్ ఆఫ్ మిల్లెట్స్ ప్లస్ హోల్ వీట్ ఇంకా మంచిది మైదాతో కంపేర్ చేస్తే. సో ఇవన్నీ ఇంక్లూడ్ చేస్తాం.
1: అంటే ఇప్పుడు మాంసకృతులు అంటే చికెన్, మటన్, కందిపప్పు ఇంతేనా డాక్టర్?
0: ప్రోటీన్ సోర్సెస్ ఏంటంటే వెజిటేరియన్స్, నాన్ వెజిటేరియన్స్ అండి. వెజిటేరియన్స్కి మెయిన్గా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే వాళ్ళకి చాలా తక్కువ ఆప్షన్స్ ఉంటాయి, అంటే పప్పు దినుసులు ఏవైనా సరే, రాజ్మా, కాబూలీ చనా, సోయా బీన్స్ వీటిలో ఎక్కువ ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కీన్వా.
1: చాలా మంచి విషయాలను చెప్పారు డాక్టర్. మా ఆకాశవాణి స్టూడియో తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు డాక్టర్ రమ్య సదరం గారు.
0: నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు కూడా చాలా థ్యాంక్ యూ అండి.
1: మరింత సమాచారాన్ని డాక్టర్ గారిని అడిగి వచ్చే వారం తెలుసుకుందాం. నమస్కారం.

మీరు ఇంతవరకు ఆహారంతోనే ఆరోగ్యం డాక్టర్ రమ్యం సదరం గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీమతి గుడివాడ నందినీదేవి. ఉదయ సమీరాల్లో మరో ముఖ్యమైన అంశం గాంధీ మార్గం. బాపూజీ స్మృతి చిహ్నంగా వారం వారం ప్రసారమవుతున్న కార్యక్రమం గాంధీ మార్గం.

గాంధీ మార్గం. ఈ అంశంలో ఈరోజు కర్మయోగం కోసం గాంధీ ఏమన్నారో తెలుసుకుందాం. ఎవరి పనిని వారు వారి చేత్తో చేసుకోవాలని బాపు

విశ్వాసం. తమ పని తాము చేసుకోవడంలో నైత్యం కానీ తప్పు కానీ ఆయనకు కనపడేది కాదు. పని చేయడమే ఒక గౌరవంగా ఆయన భావించేవారు. ఎవరి పని వారు చేసుకోవాలన్న సిద్ధాంతాన్ని మీరు అనవసరంగా చాలా విలువైన దానిగా పరిగణించడం లేదా, దాని మరీ హాస్యస్పందంగా చేయడం లేదా అని ఒకరు గాంధీజీని ఆశ్రమం సందర్శించడానికి వచ్చినప్పుడు అడిగారు. ఎంతమాత్రం కాదు, నేను ఈ సిద్ధాంతాన్ని పూర్తి విశ్వాసంతోనే ప్రవేశపెట్టాను. భగవద్గీతలో చెప్పిన దానిని నేను పునరుద్ఘటిస్తున్నాను. గీతలో శ్రీకృష్ణ పరమాత్మ, నేను నిద్ర విరామం లేకుండా పనిచేయకపోతే నేను మానవ జాతికి సరైన ఉదాహరణ చూపలేను అన్నారు. అందుచేతనే వృత్తి ఉద్యోగాలు చేస్తున్నవారు కూడా రాట్నం వడకాలని ఆదేశించారు. అది ఇతరులకు మార్గదర్శకంగా ఉంటుంది అన్నారు బాపు. ఆ వచ్చిన పెద్ద మనిషి ఒక్క క్షణం ఆలోచించి, బాపు, మీరు గనక బుద్ధుణ్ణి కలుసుకుంటే ఆయనకి కూడా కర్మయోగం బోధిస్తారా అని అడిగారు. తప్పకుండా అన్నారు బాపు. అయితే తుకారాం, జ్ఞానదేవ్ వంటి వారి మాట ఏంటి అని ప్రశ్నించాడు ఆ వ్యక్తిని బాపు. వారిని విమర్శించడానికి నేనెవరిని అన్నారు బాపు. వచ్చిన వ్యక్తి ఆశ్చర్యపడి, మీరు బుద్ధుణ్ణి విమర్శించారే అని ప్రశ్నించారు. బాపు తన అభిప్రాయం వివరిస్తూ, నేనన్నది అది కాదు, నేనన్నది బుద్ధుణ్ణి గనక నేను కలుసుకునే అదృష్టం పడితే మీరు ధ్యానయోగానికి బదులుగా కర్మయోగం ఎందుకు బోధించలేదని తప్పక ప్రశ్నిస్తారు. తుకారాం, జ్ఞానదేవ్ కనపడినా కూడా అదే వారిని అడుగుతాను అని వివరించారు. బాపూజీ ఇలా అన్నారు. మరో మీరా భజన్ని వినండి.

0: Shah said the disaster's link to climate change must be strongly raised with the international community as symbolic funerals were held by families of locals still missing. Meanwhile, joint rescue teams led by the Nepal Army continued their search and an Indian tunnel rescue team has established a base in Syabrubesi to speed up treacherous operations at the Chilime powerhouse alongside the Nepali teams. On to sports. In women's cricket, India stormed into the semi-final of 2020 Asia Cup, defeating Hong Kong by 137 runs in their second Group A match in Dubai last night. Chasing 194 for victory, Hong Kong were bundled out for just 56 runs in 16.2 overs. Smriti Mandhana shattered multiple world records with a breathtaking 124 off 64 balls, smashing 14 fours and 7 sixes. Mandhana surpassed Mithali Raj to become the leading run scorer in women's international cricket. And now for a look at today's newspapers, it's over to Nina Arakal.
1: Thank you, Anuja. All the dailies have covered the Indian-Belgium ties getting a boost despite the challenging international environment. The Pioneerites in New Delhi and Brussels seek to convert strong economic links into a broader partnership built on trust. 100% chance of El Nino lasting till February 2027 and intensifying into a very strong event in the coming months, raising the risk of floods, drought and extreme heat across large parts of the world, according to World Meteorological Organization reports Hindustan Times. The Indian Express cites the decision of the apex court on bar councils have no disciplinary power over law students. And finally, the Times of India mentions the passing away of Gloria Steinem, the US activist and feminist, having a great influence on India on her during her trip to the country. The paper adds Steinem even featured in sari ads as a way of supplementing her income in India. And with that, it's back to you, Anuja.
0: Thank you, Nina. And now, before we end the bulletin, the headlines once again. ISRO successfully launches its Earth Observation Satellite EOS-05 onboard GSLV-F17 rocket from Sriharikota in Andhra Pradesh. Government forms 31-member Joint Parliamentary Committee to examine Foreign Contribution Regulation Amendment Bill 2026. Supreme Court of India to host BRICS Chief Justices Forum in New Delhi beginning today. India sends two more aircraft with relief material to Nepal to support ongoing relief and rescue efforts in flood-affected areas. Festival of Janmashtami, which marks the birth of Lord Krishna, being celebrated across the country today. And in women's cricket, India storm into semi-final of T20 Asia Cup, beating Hong Kong by 137 runs in their second Group A match in Dubai. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి అల్లూరు సీతారామరాజు జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ పి సూర్యారావు.
3: అల్లూరు సీతారామరాజు జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన, సంజీవని ప్రాజెక్టు ప్రారంభం, ఘనంగా అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ వేడుకలు, గంజాయికి వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాలు వంటి విశేషాలతో కూడిన ఆగస్టు నెల అల్లూరు సీతారామరాజు జిల్లా సమాచార లేఖను మీరు ఇప్పుడు వింటారు. భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంగా నామకరణం చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 1వ తేదీన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గిరిజన విద్యార్థులు ప్రదర్శించిన థింసా నృత్యం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకోవడంతో గిరిజనుల్లో ఆనందం వ్యక్తమైంది. అల్లూరు సీతారామరాజు పేరుతో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. గిరిజన సంప్రదాయ నృత్యానికి అంతర్జాతీయ అవార్డు దక్కడం ప్రశంసనీయమని ముఖ్యమంత్రి కొనియాడారు. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని అరకు వేదికగా నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీసీసీ నూతన ఉత్పత్తులు వెబ్సైట్ను మంత్రి ప్రారంభించారు. గంజాయి నివారణకు ఈగల బృందం చేపడుతున్న చర్యలను సమీక్షించారు. గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలను కాపాడటంతో పాటు గిరిజన హక్కులు చట్టాలను పటిష్టంగా అమలు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఆదివాసులు సృష్టికి మూలమని, ప్రకృతిని కాపాడేవారే ఆదివాసులని ఆమె పేర్కొన్నారు. అరకులోయ మండలం గన్నెల గ్రామంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంజీవని హెల్త్ వెల్త్ హ్యాపీ ఆంధ్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా 10 ఆరోగ్య రథాలను జెండా

పంపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, మారుమూల గిరిజన గ్రామాల ప్రజలకు నేరుగా వైద్య సేవలు అందించడమే లక్ష్యమని తెలిపారు. సంజీవని యాప్తో ఆరోగ్య సమాచారం మొబైల్లోనే అందుబాటులో ఉంటుందని చెప్పారు. 3 నెలల్లో జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను మెరుగుపరుస్తామని, సెల్ టవర్లు ఏర్పాటు చేసి గిరిజన ప్రాంతాల్లో అనుసంధానం పెంచుతామని హామీ ఇచ్చారు. గంజాయి రహిత ఏజెన్సీని లక్ష్యంగా అల్లూరి సీతారామరాజు జిల్లా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. గంజాయికి వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఎస్పీ అమిత్ బర్దర్ ఆధ్వర్యంలో పాడేరులో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మానవహారం నిర్వహించి గంజాయి నిర్మూలనకు ప్రతిజ్ఞ చేశారు. ఏజెన్సీలో గంజాయి సాగును దాదాపు పూర్తిగా నిర్మూలించామని, ఒడిషా సహా ఇతర ప్రాంతాల నుంచి జరుగుతున్న అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారించామని అదనపు ఎస్పీ తెలిపారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండేలా విస్తృత అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తామని చెప్పారు.